పాశబద్ధం వసంగతం అంగుష్టమాత్రం పురుషం నిశ్చకర్చయోబలాత్. సత్యవానన అంగుష్టమాత్రవాగిరతక్కంత జీవచేతనమన్న పాశదింద బద్ధవాగి సెళయుతాయిత. సెళయుతిరే ప్రాణవను సతి బలసి బిగిద.